అది హాయదావెదు కలేగ్ఫానా ఎవరెన్ సువాల్ కురతే కలేగ్ఫాన్ విదాళు ఆశె ఎయి ఉందగు లిబెనివి కమెకే ఫహె హాయలుగి ద్వస్వర్గాత్య బ్యామిహు అంహెను నా దుర్హలు ఆశె ఎబహి జిమాను ఆశె అది ఎకంబలు హినా తోహిర్ వెజ్జమ దాందె త్యబామిహు ఎకంబలుంగి గాత ఇద్దాం కుర్మిగతున్నుదాశె ఫహె ఎకంబలు హినా తోహిర్ వెజ్జనమ అల్లోహ త్యబామిహు నం అమరు కురవ్వా ఫావా ఫదై ఎకంబలు గాత త్యబామిహు దాశె ఎబహి జిమాఉ హుద్దై హమకశ్వరు గిన గినైన్ తౌబావా మీహున్ దెకె అల్లోహ లోబి ఒడిగెంబి అది తోహిర్వా మీహున్ దెకెవిస్ ఎకలాంగి లోబి ఒడిగెంబి.

0: ఎవరింగా అంబిన్నా మెదు జిమా అనుమ హువా కురా మీహున్న ఇంజారు కురుంబని హతరు మస్దు హాషే ఫహె ఎవరింగ్ జిమా ఉమంగ్ ఎంబురి రుజూ వెజ్జనమ హమ కష్వరుం అల్లోహి గిన గిన ఇంఫా ఫుస్వా రహీం వంత రస్కలాంగే
1: وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
0: أَدِي إِوْرِمْ وَرِكُرْمَ قَسْتُ كُفِّنَمَا فَهِ هَمَا كَشْوَرُمْ اللَّهِ مُلَنْ أَسَّوَا وَدِگِمْ وَا مُلَدِّنْ وَدِگِمْ وَا رَسْكَلَانْگِهِ

వరికురుం ఒతి దెఫహరువే దెంగొతి హేయగొతుగా ఎకంబలున్నా ఇందగెం ఉళుమే నువత హేయకొం హితుమాయకు ఎకంబలున్ దూ కొల్లుమే అది ఎదమీహుం అల్లాహు కండళువాఫావా హుకుంత పాయము నుకురవిధానకమ బిరుగన్న హాలతిగ్గా మెనువి ఎకంబలున్న త్యబా మీహుం దీఫావా తకతీగి తెరేం ఎచ్చే త్యబా మీహుం అతులుం త్యబా మీహున్నక హలాలువెగెన్నువే అల్లాహు కండళువాఫావా హుకుంత ఎదమీహున్న కాయం నుకురవేనకమ త్యబామీహుం బిరుగన్న నమ ఫహ ఎకంబులేగె వరివుమం ఎచ్చే దినుమాయ్ దిం ఎచ్చెం హిఫుముగా ఎదమీహుంగె మచ్చక కుషెన్నతే ఎయి ఎకంకమామెదు అల్లాహు కండ అళువాఫావా ఇంతకే ఫహ ఎ ఇంత ఫహ నళా త్యబామీహున్ నుదాషే అది అల్లాహు కండ అళువాఫావా ఇంత ఫహన అళాదా మీహున్ దన్నాచే ఫహ ఎవరన్నీ హమ అనియావిరిన్నే.

0: కీనెవ్వి ఆదవరకత్తి బలని
1: రీతికము లోపికము
0: సాపస్ ఆరమ్మిని మారి చెవిగిన నూనె ఆమా ఇమ్మె ఆతాగ హెదుమెల్లాగే మేక పెవ్వెస్ నుకో
1: ఏం విగన్నే రీతి రీనాగతి సాదాకం అహన్న వరక్కముదే తి గద ఫేహి కొదాగ హెదుముగా ఇస్తశిగండు తిగువతం అస్సాలాఫా అది తి యాన్ వాళ్ళగిన్నేరు కిహా ఒరిజినల్
0: ఒరిజినల్లే ఏంత
1: అస్లో ఎస్ ఐ లైక్ ఇట్
0: ఫాడ్ఫాడుగా హెదుమకి అహరి ఎంగిరకు వెస్ కురా ఇవ్వా కమెన్నో దెంగని కా మేకప్ కురుమకి ఆన వరం ఉందగు కమె ఎకమకు మిహారు దేం
1: కాకుతబుని మేకప్ కురాషే అహరి మిబున నేను మేకప్ నుకురే సేనా ఈచ్చే
0: ఎకమకు సాగి బాయిం ఫోన్ అహరి మేకప్ కొలని ఏరు అహర్మింగ్ ఉమర్గి తఫాతు వెస్ ఫెన్ను ఫెన్ మా కొడకొద్దేనితి
1: అనే కాయ వాహక రీనా బుణంత ఉమురకి హామెఘడి నంబరికే ఎహెన్నూనె శ్రీనా ఆహ్నవురెన్ దిహాహర దొట్టస్ ఆహ్నంగై మస్సలే నూనె ఆహ్న ఎంగే కమకి రీనాపురెం వాకి రంగళంబెం ఆహ్నగ నులిపేణిక రీనాకి విష్ణుంతిరికమా రీనాగ హరుదనా కమకి ఆహరంగి హితు రీనా జాగోది సబబుత హగీగతుగా వెస్ ఆహరెన్ రీనా దగ్గ వరల్లోబివే దెన్ దువాకోస్ ఆహారమేన్ దెమియోంగి ఉమురుగ తఫాతుక వాహక ను దక్కాత్
0: ఐఎమ్ సారీ దెను దక్కాణ
1: గుడ్ గర్ల్
0: మీరే కేగడిగ మమ్మయ కొమ్మెస్ వాహకే దక్కం వెగిన సాగి బొళుని మెన్ను కొంకమకాత వాహక దక్కం ఉళుని ఉరి హక మీ రంగళు తణిక్క
1: ఎయి మీ ఎయి వ్యఫారిగ వాహకే దక్కం ఉళుని
0: కీనెవ్వి ఆహారం కాదు బుని బలం
1: ఆహారం బుణంగుళుని వ్యఫారి హురిహా కమెక్క మిహెన్ ఉళేరు హురిహా కమక ఆహారం అమిల్లె గొయ్యుని మేతి ఉందకువా ఫహర అదే వరగ్గిన కంకముగా అది వస్ మిజహిని రీనాగే ప్రూవల్ హోదా కన్ను రీనా సోయనుకొక్కెన్ కంకన్ను కురవియప దస్వేత ఎహెం వీమా మూడు వ్యఫారికి ఉరిహా కామెంకి కంట్రోల్ ఆహారం దశం అతి వచ్చియా వర ఫసే అవెఫ మసేకి హలో ఇవ్వని హన్న హీవణి
0: మీరు సూర్య కంట్రోల్ అంగతి సాగిబ్ గతుగా హీ కొల్లా అన్న మొహం ఫషికి ఆహారం ఉఫీ హనుకున్నాను మేను ఏరు ఆహారంకి కంట్రోల్ కంకముగా కంట్రోల్ వెస్ సాగిబ్ నగా
1: రీనా తిబుని రీనా ఉఫీ హనుకున్నాని ఆహారంగి బొస్సవ్ వెగెందో ఎకమకు ఆహారం హీకూరి రీనా వ్యఫారీ కంకమ షౌఘణ హున్న కమ రీనాగ బప్ప నియావీమ రీనా మజబూర్ వెగిన కమ వ్యఫారీ గుడుని
0: రంగళ తిపుని ఆహారం ఎవ్వెసిరకు మీ ఆయిలి వ్యఫారీ కహమ ఎవ్వెస్ వరక షౌఘణ హురే ఎకమకు బప్ప వ్యఫారి మిహా హిసాబ గెనై వర మసక్కదు ఏం వెమి హురిహా దోవెస్ మీ కమక మీ ఒళుని దెన్ సాగిబ్ వెస్ ఆహార దేహరకు వ్యఫారి తెరగా ఉళదనుకో రంగళ వ్యఫారి దస్వేదాన్ ఏ హాతన దెన్ అహన్నకి సాగిబ్గె బొస్కమ గబుల్ కొల్ల
1: కేగవెస్ బొహకి అంబి మీ హాత ఏం వి మోఫియుగస్ హమ బొస్సవుమకు కువ మస్సలేకి రీనా తిహెన్ హీలీమ అది హాదరీచ్చే
0: denti ha varata ore funukure
1: adi hare meeni handani tifai ahare nge varak gaya rattise ge kaveni party nge me hafta banduka eboy party ek yafa adi gola facebook ni reena goya gen anneche ahare buni aike devena do
0: devena dana ekam koi halastu me annam baan
1: విదాళు గొతే మేడం.

మీహున్నాయి. హిజ్రకు అల్లాహుకి మౌగా జిహాదుకుల మీహుం ఎమీస్ మీహుం అల్లాహుకి రహ్మతం ఎదితే అల్లాహి గిన గిన ఫా ఫుసవా రహీం వంత రస్కలాంగే.

అది హాయిదు కలేగ్ఫానా ఎవరెన్ సువాల్ కురతే కలేగ్ఫాన్ విదాలు ఆశ ఎయి ఉందగు లిబెనివి కమెకే ఫహ హాయలుగి ద్వస్వర్గాత్య బ్యామిహు అంహెనున్నా దుర్హలు ఆశ ఎబహి జిమాను ఆశ అది ఎఖంబలుం హినా తోహిరు ఎజ్జమద్దాందెం త్యబామిహు ఎఖంబలుంగి గాత ఇద్దాం కుర్మిగతున్నుదాశ ఫహ ఎకంబలుం హినా తోహిరు ఎజ్జనమ అల్లోహ త్యబామిహున్న అమరు కురవ్వా ఫావా ఫదై ఎఖంబలుం గాత త్యబామిహుం దాశ ఎబహి జిమాఉం హుద్దే హమకశ్వరుం గిన గినైన్ తౌబావా మీహుం దెకే అల్లోహ లోబి ఒడిగెం వే అది తోహిరువా మీహుం దెకెవెస్ ఎకలాంగి లోబి ఒడిగెం వే.

వరికురుం ఒతి దెఫహరువే దెంగొతి హేయగొతుగా ఎకంబలున్నా ఇందగెం ఉళుమే నువత హేయకొం హితుమాయకు ఎకంబలున్ దూ కొల్లుమే అది ఎదమీహుం అల్లాహు కండలు వాఫావా హుకుంత కాయము నుకుర విధానకమ బిరుగన్న హాలతగ్గా మెనువి ఎకంబలున్న త్యబా మీహుం దీఫావా తకతీగి తెరేం ఎచ్చే త్యబా మీహుం అతులుం త్యబా మీహున్నక హలాలువెగెన్నువే అల్లాహు కండాలు వాఫావా హుకుంత ఎదమీహున్న కాయం నుకురవేనకమ త్యబామీహుం బిరుగన్న నమ ఫహ ఎకంబలేగె వరివుమం ఎచ్చే దినుమాయ్ దిం ఎచ్చెం హిఫుముగా ఎదమీహుంగె మచ్చక కుషెన్నతే ఎయి ఎకంకమామెదు అల్లాహు కండ అళువాఫావా ఇంతకే ఫహ ఎ ఇంత ఫహ నళా త్యబామీహున్ నుదాషే అది అల్లాహు కండ అళువాఫావా ఇంత ఫహన అళాదా మీహున్ దన్నాచే ఫహ ఎవరెన్నీ హమ అనియావిరిన్నే.

0: కీనెవ్వి ఆదవరకత్తి బలని
1: రీతికము లోపికము
0: సాపస్ ఆరమ్మిని మరీచెవెగిన నూనె ఆ మా ఎమ్మె ఆతాగే హెదుమెల్లాగే మేకప్ ఎవ్వెస్ నుకో
1: ఏం వెగెన్నే రీతి రీనాగతి సాదాకం అహన్న వరక్కముదే తి గద ఫే కొదాగే హెదుముగా ఇస్తశిగణ తిగుతం అస్సాలాఫా అది తి ఆన్ వాళ్ళగిన్నేరు కిహా ఒరిజినల్
0: ఒరిజినల్లే ఎహెంత ఆ
1: అస్లో ఎస్ ఐ లైక్ ఇట్
0: ఫాడ్ఫాడుగా హెదుంగమకి అహరిం ఎంగిరకు ఎస్ కురా ఇవ్వా కమెన్నో దెంగనే కా మేకప్ కురుమకి ఆన వరం ఉందగు కమే ఎకమకు మిహారు దేం
1: కాకుతబుని మేకప్ కురాషే అహరే మిబుణ నేను మేకప్ నుకురే సేనా రీచే
0: ఎకమకు సాగి బాయిం ఫోన్ అహరే మేకప్ కొల్లని ఏరుం అహర్మింగ్ ఉమర్గి తఫాతు ఎస్ ఫెన్ ఫెన్ కొడకొద్దేనితి
1: అనే కాయ వాహక రీనా బుణంత ఉమురకి హమె ఘడి నంబరికే ఎహనూనె శ్రీనా ఆహ్నవరెన్ దిహాహర దొట్టస్ ఆహ్నంగై మస్సలే నూనె ఆహ్న ఎంగే కమకి రీనా బురెం వకి రంగళంబెం ఆహ్న గడ్ నులిపేణిక రీనాకి విష్ణు తెరికమా రీనాగ హరుదనా కమకి ఆహరంగి హితు రీనా జాగవది సబబుత హగీగతుగా ఆహరెన్ రీనా దగ్గ వరల్లోబివే దెన్ దువాకోస్ ఆహరమెన్ దెమియంగి ఉమురుగ తఫాతుకి వాహక నుదక్కాది
0: ఐఎమ్ సారీ దే నుదక్కాణ
1: గుడ్ గర్ల్
0: మీరే కేగడిగా మమ్మయ్య కొమ్మెస్ వాహకే దక్కం వెగిన సాగి పొళుని మెన్ను కొంకమ కాత వాహక దక్కం ఉళుని హురిహక మీ రంగళు తనిక్క
1: ఎయి మీ ఎయి వ్యఫారిగ వాహక దక్కం ఉళుని
0: కీనెవ్వి ఆహారం కాదు బుని పొల
1: ఆహారం బుణం ఉళుని వ్యఫారిగ హురిహా కమెక్క మిహెన్ ఉళేరు హురిహా కమక ఆహారం అమిల్లే గొయ్యుని మేతి ఉందకువా ఫహర అదే వరగ్గిన కంకముగా అదివిస్ మిజహిని రీనాగ ఎప్రూవల్ హోదా కన్ను రీనా సోయనుకొక్కెన్ కంకన్ను కురవియే బల్ అశ్వేత ఎహెం వీమ మూడి వ్యఫారిక ఊరిహా కమెంకి కంట్రోల్ ఆహారం దశం అతు వచ్చియ వర ఫసే హెఫ మసెక్కెన్ హలువేవాణి హెన్ హన్న హీవణి
0: మీరు సూర్యా కొంట్రాదం అతి సాగిబ్ గతుగా హీ కొల్లా అన్న మొహం ఫెషిగెన్ ఆహారం ఉఫీహా నుకున్నాను మేను ఏరు ఆహారంగి కంట్రోల్ కంకముగా కంట్రోల్ వి సాగిబ్ నగా
1: రీనా తిబుని రీనా ఉఫీహా నికున్నని ఏత ఆహారంగి బొస్స వెగెందో ఎకమకు ఆహారం హీ కోరి రీనా వ్యఫారిగి కంకమ షౌగ్రిన్ హున్నకమ రీనాగ బప్ప నియావీమ రీనా మజబూర్ వెగిన కమ వ్యఫారి కొడుని
0: రంగళ తిపుని ఆహరిం ఎవ్వెసిరకు మీ ఆయిలి వ్యఫారి కహమ ఎవ్వెస్ వరక షావుగెన్ నుహురే ఎకమకు బప్ప వ్యఫారి మిహా హిసాప గెన వర మసక్కతం ఎహెం వె మీ హురిహా దోహెస్ మీ కమ్ కమి ఉళుని దెన్ సాగిబ్వెస్ ఆహరి దేహరకు వ్యఫారి తెరగ ఉళదని కో రంగళ వ్యఫారి దస్వేదాని ఏ హాతన దెన్ అహన్నకి సాగిబ్గే బొస్కమ గబుల్ కొల్లా
1: కీవె నువాంబి కేగవెస్ బొహకీ అంబి మీహాత ఏం వి మోఫియుగస్ హమ బొస్సవుమకు కువ మస్సలేకి రీనా తిహెన్ హీలీమ అది హాదరీచ్చే
0: దెన్ తిహా వర తౌరిఫ్ నుకురే
1: అది అహరే మీని హందాని తిఫే అహరింగ వరగ్గా రట్టిస్సెగ కావిని పార్టీ ఇంగ మీ హఫ్తా పందుక ఇబోయ్ పార్టీ క్యాఫ అది గుళాఫైస్ బోని రీనా గోయాగెన్ అన్నచ్చే అహరిం బుని ఆయకే దేవేణ దో
0: దేవేణ దాన ఏకమ కొయ హాలాస్తు మే అన్నం వాణి
1: విదాళు గొతే మేడం.